నే చదనమిళ పరబ్రహ్మ స్వరుపునానే అరువిధమాంబికారమిళ స్వరుపునానే అరుకోసం ఇలద పర స్వరుపునానే కురిగుతరు సడుర్మీల స్వరుపునానే కూరు మరీ షగ్గమిళ స్వరుపునానే ఉరుహృదయ గ్రంథిల స్వరుపునానే ఉళ్ళుకుం ఉళ్ళాన స్వరుపునానే శరిదేశ కాలమిళ స్వరుపునానే చిన్మాత్ర మానపర స్వరుపునానే మనముదలై అసికின்ற స్వరుపునానే మాసற்ற చిన్మయమాం స్వరుపునానే అనకచిదాకాశపర స్వరుపునానే అఖిల జగదాకార స్వరుపునానే ఎనయలదోరణువుమిళ స్వరుపునానే ఇల్లయెనుం చొల్లుమిళ స్వరుపునానే పునిదవ కండాకార వృత్తి తన్నిల్ పొరుందియిடும் పూరణమాம் స్వరుపునానే పూరణ చిన్మాత్తిరమాம் స్వరుపునానే పొయ్యులగం ఎవయుమిళ స్వరుపునానే కారణకార్యమిదలாம் స్వరుపునానే కాలమొరు మూன்றுமிழ స్వరుపునానే సారమరు శరీరమిళ స్వరుపునానే శరీర అభిమానమిళ స్వరుపునానే ఘోరమురుం కామముదల్ குற்றமொன்றும் கூடாத பரபிரம்ம சொருபொனானே சலமுற்ற குணங்களிலா சொருபொனானே சதசத்துக்கப்ப

స్వరూపనానే నిలిపెట్ర సుఖగణ మాం స్వరూపనానే నీకమిలా పరబ్రహ్మ స్వరూపనానే పోకువర ఒన్రుమిలా స్వరూపనానే పోగింద్ర దేశమిలా స్వరూపనానే జాకిరమే ముదలుమిలా స్వరూపనానే సంతతమం సంతమదాం స్వరూపనానే నీకెమర నిరిగింద్రే స్వరూపనానే నిగసచ్చిదానంద స్వరూపనానే వాక్కుమన తొండ్రకు మెట్టదాన వస్తువదాం పరబ్రహ్మ స్వరూపనానే శూన్యము అశూన్యము ఇలదు నింద్రే శుద్ధమదాం పరబ్రహ్మ స్వరూపనానే ఆనియుమో పేరు మిలాదవన్ను నింద్రే అఖండమదాం పరబ్రహ్మ స్వరూపనానే ఏనయుమో శుభమశుభమిలదు నింద్రే ఏకమదాం పరబ్రహ్మ స్వరూపనానే వానముదల్ ఒరు పొరుళుం ఇలదు నింద్రే వస్తువదాం పరబ్రహ్మ స్వరూపనానే ఒన్రుడనే ఇరటు ముదల్ గణితం యావుం ఒన్రాద పరబ్రహ్మ స్వరూపనానే నింద్రుడుమో సదసత్తుం ఇలమలెంగుం నిరివుట్ర పరబ్రహ్మ స్వరూపనానే అండ్రియుమే సమమసమం ఒండ్రుమిన్్రి అమయుట్ర పరబ్రహ్మ స్వరూపనానే ఎన్రుమెలా పొరుళుమిలాదేకమాగ ఇలంగీడం పరబ్రహ్మ స్వరూపనానే తొరడుమొరు సంకల్ప భేదమిన్్రి తుచ్చమిలా తూయ పరబ్రహ్మనానే నడియపల విక్షేప లేశమిన్్రి నిరావరణమాన పరబ్రహ్మనానే మడమితరుం వివిధాన్మ భేదమిన్్రి మహత్తాగే నింద పరబ్రహ్మనానే కడపడమే ముదలియదోర్ అణువుమిన్్రి కళంగమర నిరింద పరబ్రహ్మనానే సర్వవిధ జగత్తుకు సాక్షియాన సత్య జ్ఞానా

స్వరూపనాని నిలిపెట్ర సుఖగణమాం స్వరూపనాని నీకమిలా పరబ్రహ్మ స్వరూపనాని పోకువర ఒండ్రుమిలా స్వరూపనాని పోగింద్ర దేశమిలా స్వరూపనాని జాకిరమే ముదలుమిలా స్వరూపనాని సంతతమం సంతమదాం స్వరూపనాని నీకెమర నిరిగింద్ర స్వరూపనాని నిగసచ్చిదానంద స్వరూపనాని వాక్కుమన దొండ్రకు మెట్టదాన వస్తువదాం పరబ్రహ్మ స్వరూపనాని శూన్యము అశూన్యము ఇలదు నింద్ర శుద్ధమదాం పరబ్రహ్మ స్వరూపనాని ఆనియుమో పేరుమిలాదవను నింద్ర అఖండమదాం పరబ్రహ్మ స్వరూపనాని ఏనయుమో శుభమశుభమిలదు నింద్ర ఏకమదాం పరబ్రహ్మ స్వరూపనాని వాన ముదల్ ఒరు పొరుళుం ఇలదు నింద్ర వస్తువదాం పరబ్రహ్మ స్వరూపనాని ఒండ్రుడనే ఇరటు ముదల్ గణితం యావం ఒండ్రాద పరబ్రహ్మ స్వరూపనాని నింద్రుడుమో సదసత్తుం ఇలమలెంగుం నిరివుట్ర పరబ్రహ్మ స్వరూపనాని అండ్రియుమే సమమసమం ఒండ్రుమిండ్రి అమయుట్ర పరబ్రహ్మ స్వరూపనాని என்றுமெலா பொருளுமெலா தேகமாக இலங்கியிடும் பரபிரம்ம சொருப்பனானே தொடருமொரு சங்கல்ப பேதமின்றி துச்சமிலா தூய பரபிரம்மனானே நெடிய பல விக்ஷேப லேசமின்றி நிரவரணமான பரபிரம்மனானே மடமை தரும் விவிதான்ம பேதமின்றி மகத்தாகே நின்ற பரபிரம்மனானே கடப்படமே முதலியதோர் அணுவுமின்றி களங்கமர நிறைந்த பரபிரம்மனானே சர்வவித ஜகத்துக்கும் சாட்சியான சத்திய ஞானான்